0: నానుకు తగిన తుట్టై జీత గోవజో మల్ల పెలా
1: నాయ మన్నియే పట్టు ఉపజ సలాహి సచ్చు.